Time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.32XXFM, People Powered Radio. Please stand by for Telugu radio program, Indian Subcontinent program. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaram. Inati Karikraman in Prasaristunanu. Inati Karikramamlo Naguntu Baledu Jalub Jesinaku. Inati Karikramamlo Koni Patluntai. అండ్ కొన్ని సందేశాలు కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు. సో ఆయన ప్రయాణం ఇండోనేషియాలో ఎలా అయింది, అక్కడ చేసిన వ్యవహారం, ఇక్కడ ఆస్ట్రేలియా చేయబోతున్న వ్యవహారం గురించి, ఆయన 2-day ట్రిప్ మెల్బర్న్లో, దాని గురించి మీతో మాట్లాడతాను. సో మొదటిగా భక్తిగీతం విందామా ప్రతిసారిలాగా.

రఘునాయక పాడింది సౌమ్య హంసధ్వని రాగం ఆదితాళం. మీకు చెప్పినట్టుగా మన ప్రధానమంత్రి ఈ నెల వచ్చే ఈ వారంలోనే గురువారం శుక్రవారం మెల్బర్న్కి వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నారు. ఆయన మెల్బర్న్కు వచ్చే ముందు ఆయన ప్రోగ్రాంలంతా దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, లాట్ ఆఫ్ అనేమంటారు ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ హిస్ విజిట్, ఎస్పెషలీ సైనింగ్ ఆఫ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ద ఫారిన్ మినిస్టర్. సో ఇప్పుడు కరెంట్లీ ఆయన దీంట్లో ఉన్నారు. హీస్ ఇన్ ఇండోనేషియా. ఇన్ ఇండోనేషియాలో వచ్చి హీ హాజ్ సైన్డ్ ఎ బిగ్ ప్యాక్ట్ విత్ ద ఇండోనేషియన్ గవర్నమెంట్. ఆయన ప్రస్తుతం అక్కడ ఇండోనేషియాలో మన బ్రహ్మాస్త్రం అని ఒక మిసైల్ లాంచింగ్ ఉంది, దానికి డిఫెన్స్ దాంట్లో హీ హాజ్ అపరెంట్లీ ఆఫర్డ్ టు గివ్ దట్ టు ఇండోనేషియా యాజ్ అ సెక్యూరిటీ సపోర్ట్ ఇన్ డిఫెన్స్ ఫర్ దెమ్. అది కాకుండా ఐఐఎం బెంగళూరు ఇస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ ఇన్ ఇండోనేషియా. సో ఎడ్యుకేషన్ ఇస్ నౌ లైక్ ఐఐఎమ్స్ ఐఐటీస్ ఐ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ టు రియలీ నోటీస్. సో విత్ దిస్ ట్రిప్ హీస్ పుషింగ్ దట్ బౌండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. సో అక్కడ చాలా స్కోప్ ఉంది టు బిల్డ్ అప్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ టు వాచ్ అండ్ సంథింగ్ టు రియలీ లుక్ అట్ ఇన్ దాని ఏమంటారు ఇన్ ఇండోనేషియా, ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. సో దిస్ ఇస్ వన్ థింగ్ అబౌట్ మోదీ గారు. He's always been pushing for great relations between countries. And ikkada Australia kuda he's coming on a big program. He is actually coming to do a couple of defense science security deals and everything. Adi kaakunda he's also exploring import of nuclear nuclear for civilian use. So a lot of communities are preparing akada dances anta chesi Assami vallu, Bharatanatyam vallu groups, all lot of groups have been contacted. More than about 40 or 50 groups have been contacted, I was told. Vilandarki akkada vachi dance chesedaniki. So it'll be an interesting thing, cultural dance and also radio program. Vallu veelu andaru chaala mandi, they are pretty దాన్ని ఏమంటారు హెక్టిక్ ఇన్ దేర్ ఆపరేషన్స్ అని టు షో హిమ్ దట్ హియర్ ఇన్ ఆస్ట్రేలియా లాట్ ఆఫ్ రిలీజియస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ప్రాక్టీస్డ్ అమాంగ్ అదర్ థింగ్స్. అండ్ సో వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ కమ్. ఇది కాకుండా చాలామంది మన ట్రెడిషనల్ బట్టలు ఉంటాయి కదా, పగడీలు అవి ఇవి రాజస్థానీ డ్రెస్లు అవన్నీ వేసుకొని దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వెల్. సో it'll be interesting to see what the trip comes out of. So ippudu oka paata vindam manu.

ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ అల్బనీజీ గారు నరేంద్ర మోదీ గారిని 8th to 10th ఆహ్వానిస్తున్నారు మెల్బర్న్లో. అండ్ ఇండియా యాన్యువల్ ఆస్ట్రేలియా ఇండియా యాన్యువల్ లీడర్స్ సమ్మిట్ అని చెప్పి దాని పేరు. బికాస్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ 4th largest అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫర్ ఆస్ట్రేలియా. అది కాకుండా రిలేషన్షిప్స్ ఇస్ అండర్ ప్రింట్ బై ద కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దట్ వాస్ సైన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఇన్ 2022. సో దే ఆర్ రీఎన్ఫోర్సింగ్ దట్ పార్ట్నర్షిప్ బై సైనింగ్ ఫర్దర్ డాక్యుమెంట్స్ ఆన్ దట్ విజిట్. ట్రేడ్, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ ఈ అన్నిట్లో కాకుండా కూడా మినరల్స్లో కూడా చూస్తున్నారు వాట్ ఆల్ దే కెన్ డూ అని చెప్పి. సో ప్రైమ్ మినిస్టర్స్ గారు లాస్ట్ కలిసింది G20 సమ్మిట్ జోహన్నెస్బర్గ్లో ఇన్ నవంబర్ 2025. సో గత 7 నెలలుగా ఎక్కడ దే హ్యావెంట్ హ్యాడ్ ఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దే కుడ్ మీట్. ఆసియాన్కి పోయారు బట్ ఇండియా వాజ్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ ఆసియాన్. బట్ దీని లోపల ఐ థింక్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ అగైన్. అండ్ so we will look forward to seeing more next week. Maybe I'll have more updates on what all has happened with this thing. But Indian media lo there has been a big thing about there been some threats to Modi gar and cheppi, security threats. So avi kuda it will be interesting to see how Australian Federal Police and others manage that and cheppi. So that's the thing. And Australia Business Foundation world lo they have sold out a whole ఈవెంట్ ఆయనది ఇన్ మెల్బర్న్ ఈవినింగ్. దేర్ ఇస్ అ మెగా కమ్యూనిటీ ఈవెంట్ అట్ మార్వెల్ స్టేడియం అండ్ అపరెంట్లీ దట్ హోల్ ప్లేస్ హెస్ బీన్ సోల్డ్ అవుట్ ఫర్ దట్ ఈవెంట్. దేర్ ఇస్ నో ప్లేస్ అవైలబుల్ ఎట్ ఆల్. సో దట్ సెల్స్ మార్వెల్ స్టేడియం టేక్స్ ఓవర్ 58,000 or 60,000 కెపాసిటీ. సో ఇట్స్ సోల్డ్ అవుట్ అంటే మీకు తెలుస్తుంది ఎంతమంది అక్కడ పోయి చేరుకొని ఉంటారని. క్యాన్బెరా నుంచి నాకు తెలిసినట్టుగా ఒక 15 మంది నాకు తెలిసినట్టుగా పోతున్నారు ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీ గ్రూప్స్. మన తెలుగు వాళ్ళలో కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు, రెస్టారెంట్ ఓనర్స్ అండ్ అదర్స్. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ దేర్ ఫీడ్బ్యాక్ ఇస్ ఆఫ్టర్ దాట్. సో ఇప్పుడు ఇంకొక పాట వేస్తాను.

సారీ, ఇది కాకుండా మోదీ గారు ఈ స్టేడియంలో మాట్లాడేది కాకుండా కూడా హీఈస్ ఆల్సో అపరెంట్లీ గోయింగ్ ఇన్ టు మన మార్వెల్ స్టేడియం నుంచి హీస్ గోయింగ్ ఇన్ టు ఎంసీజీ. అక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీస్తో హీ సైనింగ్ సమ్ స్పోర్ట్స్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ విత్ ఆస్ట్రేలియా. క్రికెట్ ఉంటుంది దాని లోపల, మళ్ళీ మిగతా ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు పుష్ అ లాట్ ఫర్ రగ్బీ టు రగ్బీ అండ్ ఏఎఫ్ఎల్ టు గో టు ఇండియా. సో మేబీ దెల్ బి సంథింగ్ దట్ హిల్ బి లుకింగ్ అట్. అండ్ అది కాకుండా హీస్ ఆల్సో గోయింగ్ టు దాన్ని ఏమంటారు, హీస్ ఆల్సో గోయింగ్ టు ఇంకొక ప్లేస్ ఉంది మెల్బర్న్లో where he is having Jacinta Allen, though he's having a meeting with the chief minister who's welcoming him, and Mayor Ochi said that all communities are being welcome to come and participate at this event at Marvel Stadium. They'll be able to demonstrate the cultural prowesses like Bihu dance. Goan community villandaru akkada poi participate chestunaru. అండ్ ఆంటోనీ అల్బనీసీ గారు కూడా ఇవన్నిట్లోనూ పాల్గొంటున్నారు ఇన్ ఆల్ దీస్ అండ్ థింగ్స్. ఇది కాకుండా మెయిన్ థింగ్ దట్ పీపుల్ విల్ బి లుకింగ్ అట్ వాట్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా విల్ సైన్ రిగార్డ్స్ టు క్రిటికల్ మినరల్స్. దిస్ ఈజ్ అన్ ఏరియా దట్స్ ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్. దీని మన రీసెంట్గా ట్రంప్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్లీ బికాస్ చైనాస్ అథారిటీ ఓవర్ ద వరల్డ్ ఈస్ కరెంట్లీ ప్రాసెసింగ్ క్రిటికల్ మినరల్స్. అండ్ మలేషియాస్ 1/3 ఆఫ్ ఇట్స్ ఎకానమీ money comes from processing critical minerals for China. All the minerals go to Malaysia and after getting processed it all gets shipped off to China from there. So that is a big industry that needs to be watched, and Australia and India are doing great efforts to get into that space. So that is something that you know the High Commissioner Garuwal will do. They'll be talking to the department and minerals agencies in Australia ela cheyali dani how to move it forward and cheppi. So it'll be very interesting. Ippudu ingok part avindama.

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8 నుంచి 9 గంటల దాకా 98.3 2XX రేడియో స్టేషన్ పైన కాన్బెరా తెలుగువాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.